0: దుందరి గడత కదా
1: గరిదం
0: పరి గడత
1: పరని
2: దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని దాని